0: రాజమండ్రి ఆవకాయ పెసవాడ పెసరెట్టు వందరు తొక్కుడు రుచి చూస్తావా? హైదరాబాదు హల్వా ఒంటికి సలవా.
1: శహబాష్, నీకు అన్ని తెలుసే.

0: అంటే ఇక్కడని భేటీ వేసేస్తాను నిన్ను వదిలిపోలేనే.
1: అల్కణమి, నానబాయిల్ కుంతివిని నన్నొడకిల్వా?
2: సై నోడ్తిని, నాన్ కన్నడక అరిగయావేన్. మంగళూరు బోండా, హుబ్బళ్ళి ఖేడా, మైసూర్ పాక్ పకోడా, తింటవ గండర గండా, బిట్టవ